0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వివిధ కళాకారులు గానం చేసిన సుబ్బరాయ శాస్త్రి కీర్తనలు వింటారు. నిర్వహణ శ్రీమతి పంతులరమ్మ. కార్యక్రమంలో ముందుగా వినండి ఏమని నే నీ మహిమ పొగడుదునమ్మ ముఖారి రాగం ఆదితాళం.
2: Listen to a Karnataka classical ensemble of Subbaraya Shastri Kirtanas by various artists conducted by Srimati Pantilarama. The ensemble begins with Yemani Ne Ni Mahima Pogadadunamma and Rag Mukhari set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వివిధ కళాకారులు గానం చేసిన సుబ్బరాయ శాస్త్రి కీర్తనలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వెంకట శైల విహార హమీర్ కళ్యాణి రాగం ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైం ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు A Carnatic classical ensemble of Subbaraya Shastri Kirtanas by various artists conducted by Srimati Pantila Rama. The ensemble continues with Venkata Shaila Vihara in Rag Hamir Kalyani set to Adita.

0: ఇప్పుడు వినండి నిను సేవించిన యదుగుల కాంభోజి రాగం మిశ్ర చాపుతాళం.
1: ది ఆన్సెంబుల్ కంటిన్యూస్ విత్ నిను సేవించిన ఎన్ రాగ్ యదుగుల కాంభోజి సెట్టు మిశ్ర చాపుతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి వనజాసన శ్రీరాగం రూపకతాళం.
1: ది ఆన్సెంబుల్ ఎండ్స్ విత్ వనజాసన ఇన్ రాగ్ శ్రీ సెట్ రూపక.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వివిధ కళాకారులు గానం చేసిన సుబ్రాయి శాస్త్రి కీర్తనలు విన్నారు. నిర్వహణ శ్రీమతి పంతులరమ్మ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు A Karnataka classical ensemble of Subbaraya Shastri Kirtanas by various artists conducted by Srimati Pantalarama. This program was contributed by All India Radio Vishakhapatnam for Ragam 24/7 DTH. Anytime, Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to clarinet recital by Sri P. Subramanyeswar Rao, supported on violin by Srimati B. V. Durga Bhavani, and on mridangam by Sri B. V. S. Prasad.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో పి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవాని వయలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం.
1: ఫస్ట్ లిజన్ టు త్యాగరాజ కృతి ఎంత నేర్చినా ఇన్ రాగ్ శుద్ధ ధన్యాసి సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా ఎంత నేర్చినా శుద్ధ ధన్యాసి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన

0: ఇంతవరకు అన్నపూర్ణే విశాలాక్షి ముత్తుస్వామి దీక్షితుల కీర్తన విన్నారు. సామరాగం ఆదితాళం.
1: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హావ్ హర్డ్ టు ఎ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ పి సుబ్రహ్మణ్యేశ్వరరావు, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి బివి దుర్గా భవాని అండ్ ఆన్ మృదంగం బై శ్రీ బివిఎస్ ప్రసాద్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
0: Ragam channel lo meer intavarku P Subramanyeswara Rao gari clarinet vadya kacheri vinnaru. Vadya sahakaram Srimati BV Durga Bhavani violin, Sri BVS Prasad mrudangam. Nirantara Bharatiya Sangeeta Sravanti Ragam channel lo prasaramaina ee karyakramam Akashavani Vijayawada kendram samarpana.